హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు. ఉదయం శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిట్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్ప నాయుడు బ్లాక్లో జూన్3 బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం 3:00 మిట్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలీ క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్, మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం 3:00 మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్, రిషివలి క్రాస్, మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీ రాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ. జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలీ క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్ 1వ తేదీన పరమపదించారు.

బలులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు 3 జూన్ 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిట్స్ ఫామ్ హౌస్ రిషివలీ క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్ 1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలికి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలీ క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం 10:00 నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం 3:00 మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్, మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీ రాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలీ క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్టీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్, మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీ రాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ. జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలికి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ

మిట్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో 3వ తేదీ బుధవారం 10:00 నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు 3, 2026 బుధవారం 3:00 మిట్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్ 3, 2026 బుధవారం 3:00 PM మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారు, కోశాధికారిణి, రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి, వైఫ్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఫౌండర్, ఛాన్సలర్, మిడ్ స్ట్రీమ్ టు బి యూనివర్సిటీ, జూన్1వ తేదీన పరమపదించారు. దయా, ప్రేమ, కరుణ, ఆత్మీయతలను పుణికిపుచ్చుకొని కుటుంబంతో పాటు మిడ్స్ కళాశాల అభివృద్ధికి ఎనలేని సేవలందించి తిరిగిరాని లోకాలకి తరలి వెళ్లిన అమృతమూర్తి శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం అమ్మగారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది మన మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. శ్రీమతి నాదెల్ల లక్ష్మీరాజ్యం గారికి నివాళులు అర్పించవలసిన వారు ఆమె పార్థివ దేహాన్ని మిడ్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెల్ల పెద్దప్పనాయుడు బ్లాక్లో జూన్3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. కావున బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించవలసిందిగా మనవి. వారి అంత్యక్రియలు జూన్3, 2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మిడ్స్ ఫామ్ హౌస్ రిషివలి క్రాస్ మదనపల్లిలో నిర్వహించబడును. భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఓం శాంతి, శాంతి, శాంతి.

సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12

8 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరిజిల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: മിത്സ് കമ്മ്യൂണിറ്റി റേഡിയോ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజ్జి రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: You're listening to MITS Community Radio 90.8. I'm your Ajay Aftana. This is me for the first time. I know everyone out there are afraid of exams and have fear how question paper turns out, how you're gonna attempt, or what if there's a question that you don't know. I know. So I'm here to suggest you something like a revision tips, right? Make a realistic revision schedule. This is the most important thing that you need.

0: అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు మిట్స్ రేడియో 90.8. నేను మీ ఆర్జే భార్గవి. ఎంఎన్సీలో ఎవరైనా రిఫరర్ ఉంటే త్వరగా జాబ్ వస్తుంది, కానీ ఆ స్థాయిలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. కోడింగ్ నేర్చుకున్నా కానీ ప్రాక్టీస్ కోసం టూల్ అవసరం. ఇంటర్వ్యూ వరకు బాగానే వెళ్తున్నా కానీ అక్కడే కంగారు వస్తుంది, ఎలా ప్రిపేర్ కావాలో తెలియట్లేదు. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళందరికీ బోలెడన్ని ఇబ్బందులు. వాటన్నిటినీ ఉచితంగా పరిష్కరిస్తూ సాయపడుతున్న వెబ్సైట్లు ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. కాలేజీ నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎంతో కొంత అనుభవం ఉన్న ఉద్యోగుల వరకు చాలామంది జాబ్ కోసం నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఆ వేలాది దరఖాస్తుల మధ్యలో అవకాశం రాలేని వారికి కాస్త సులువైన మార్గాన్ని చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగ అన్వేషణలో అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కంపెనీకి రిఫర్ చేసే దశ మొదలు ఇంటర్వ్యూకి అవసరమైన నైపుణ్యాల పెంపుదల దాకా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీలో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రిఫరెన్స్తో త్వరగా అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. వేల సంఖ్యలో వచ్చే రెజ్యూమల్ని పరిశీలించాలన్నా కష్టమే కాబట్టి కంపెనీలు తమ ఉద్యోగులు సూచించే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హైరింగ్ ఎక్స్ సంస్థ పనిచేస్తుంది. అభ్యర్థులందరికీ రిఫరర్స్కి మధ్య వారధిగా ఉంటుంది. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని తాము ఏ కంపెనీ నుంచి రిఫరర్ కావాలనుకుంటున్నారో ఎంచుకొని ఆ వివరాల్ని అందిస్తే సరిపోతుంది. అప్పుడు రిఫరర్కి రిక్వెస్ట్ వెళ్ళగానే కనెక్ట్ అవుతారు. ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు, అవసరమైతే నేరుగా కలవచ్చు. అభ్యర్థి చదువు, నైపుణ్యాలు ఉద్యోగానికి సరిపోతాయి అనిపిస్తే రిఫరర్ ఆ ప్రొఫైల్ని నేరుగా కంపెనీ హైరింగ్ టీమ్కి పంపిస్తారు. అలా ఏ పరిచయము లేని వ్యక్తి ద్వారా జాబ్ తెచ్చుకోవచ్చన్నమాట. అనుభవం ఉన్న ఉద్యోగులే కాదు, ఫ్రెషర్స్ కూడా ఈ వెబ్సైట్ని వాడుకోవచ్చు. దీని ద్వారా సంస్థల పని సులువవుతుంది, రిఫరర్స్కు కంపెనీ నుంచి బోనస్ అందుతుంది, అభ్యర్థులకు ఉద్యోగం వస్తుంది. 2000 కంపెనీల నుంచి దాదాపు 5000 రిఫరర్స్ ఉన్న ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు 100 మంది ఉద్యోగాలు సాధించారట. నిజానికి కోడింగ్ పైన పట్టు సాధిస్తేనే సులువుగా జాబ్ వస్తుంది. అందుకే జాబ్ ఆఫర్లను బట్టి చాలామంది పైథాన్, జావా, C++, SQL ఇలా రకరకాల కోర్సులు నేర్చుకుంటారు. వాటిలో నిష్ణాతులు కావాలంటే ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ అవసరం. అలాంటి వాళ్ళు ఉచితంగా సాధన చేయాలనుకుంటే కోడ్ షెఫ్, ఫ్రీ కోడ్ క్యాంప్, లీడ్ కోడ్, గీక్స్ పర్ గీక్స్ లాంటి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని చూడొచ్చు. వీటిలో వీడియోల రూపంలో పాఠాలు, మెటీరియల్ ఉంటాయి. ఇంటర్వ్యూని ఎదుర్కోవడం అన్నది అన్నిటికన్నా పెద్ద సవాల్. రెజ్యూమ్ తయారు చేసుకోవడం, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, బోర్డు సభ్యులతో నడుచుకునే తీరు, ఇలా ప్రతి అంశము ఎంపికలో కీలకమే. కొంతమంది చిన్న చిన్న పొరపాట్లతోనే ఉద్యోగ అవకాశాల్ని కోల్పోతుంటారు. అందుకు మంచి పరిష్కారాన్ని చూపిస్తున్నాయి ప్రాంప్ ఇంటర్వ్యూ, వార్మప్ లాంటి వెబ్సైట్లు. ప్రాంప్లో రకరకాల మాక్ ఇంటర్వ్యూలకి హాజరు కావచ్చు. ప్రోగ్రామ్ స్కిల్స్ ఆధారంగా 1-to-1 వీడియో సెషన్స్ కూడా ఉంటాయి. మనం ఎందులో వెనుకబడి ఉన్నామో వివరంగా చెబుతూ మెరుగుపరుచుకోవాల్సిన విషయాల్ని ప్రస్తావిస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంటర్వ్యూ వార్మప్లో కూడా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఇవే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాబ్ ప్రిపరేషన్కు ఉపయోగపడేలా ఫైనల్ రౌండ్, ఏఐ అప్లై లాంటి మరెన్నో వేదికలు వచ్చాయి. అందరిలా అందరికీ తెలిసిన ఉద్యోగాలకు సహాయపడే వెబ్సైట్లనే కాకుండా అవసరాన్ని బట్టి ఇలాంటి వాటిని వాడుకున్నారంటే ఒత్తిడి లేకుండా ఓ మంచి జాబ్లో స్థిరపడచ్చు. మరి మీరేమంటారు? ధన్యవాదాలు.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో, మదన పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆర్జే రాజేష్. కాంపిటేటివ్ రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే సరికొత్త సమాచారం, కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ఈజ్ నో టొబాకో డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఈజ్ May 31st. వాట్ ఈస్ పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ కోల్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫిజికల్ ఇయర్ ఆఫ్ 2024-25? ఆన్సర్ ఈజ్ 7.9%. Which country has recently introduced a visa-free entry facility for Indian tourists for up to 14 days? Answer is Philippines. Where has the National Intellectual Property Festival 2025 been organized recently? Answer is Dehradun. How many projects initiatives have been selected under National Awards for e-governance 2025? Answer is 19. Where did the Union Jai Shakti Minister recently launch India's largest cleanliness survey, Swachh Sarvekshan Gramin 2025 program? Answer is Delhi. Recently, the foreign minister of which country visited India? Answer is Maldives. Recently, which country has launched the world's most advanced and accurate weather model with the aim of increasing the accuracy of weather forecasting? Answer is India. Who has recently inaugurated the Indian Railway electrical locomotive manufacturing plant in Dahod, Gujarat? Answer is Prime Minister Narendra Modi. In which city has the Defense Research and Development Organization recently inaugurated the Advanced Technology Research Center? Answer is Delhi. On which of the following date Goa State Foundation Day is celebrated every year? Answer is 30th May. According to the Indian Weightlifting Federation, which city will host the 2026 Asian Weightlifting Championship? Answer is Ahmedabad. Recently, the foundation stone of Maharashtra First National Forensics Science University campus has been laid in which city? Answer is Nagpur. Recently, which Indian cricketer has been appointed as the brand ambassador of Oakley? Answer is Shubman Gill. Recently, which state government has launched a strategic initiative called Ankur to promote urban development in the state? Answer is Odisha. ఇవండి కాంపిటేటివ్ రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే సరికొత్త సమాచారం, కరెంట్ ఈవెంట్స్. వినండి, వినిపించండి, ఆనందించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గ్రూప్ ప్రవేశానికి ఆహ్వానించాడు. మనకు కోపం వచ్చేస్తుంది, ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది, మనల్ని నిరాశ ఆవహిస్తేస్తుంది. ఇవేవి మన ప్రేమంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభాకాంక్షలకి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిల్లు తనిష్టం, ఎవరిని ఆహ్వానించాలనేది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మీయతకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు సకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటనతో తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది, అదో సమస్య కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు మేలని చెప్తోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం, కాలక్షేపానికి బ్యాగ్ నుంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది, అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మున్నపటి ప్రశాంతత దూరం అవుతుంది, చిక్కా కనిపిస్తుంది. ఏంటి కాకిగోళ అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్ళు నాలుగు మాటలు అంటారు, గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెప్తారు, ఎవరి బెర్త్ మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా ఆ ఆసనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువులా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణ లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గడువును భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్కపోకీకి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే, ఓ ప్రేమపూర్వక పలకనింత చాలు. తొలి పేజీ దానంతటా అదే తెచ్చుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విశిక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది. ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా

మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది. అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బతికాడు, అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకొచ్చాయి. దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించేవారిని విమర్శించని లెడ్దెం అనుకుని ఉంటే ఆయన జీవితం మరలో ఉండేది. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం, కానీ నలుగురు ఇంజనీర్ కావాల్సిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏమిటి అనుకుంటారనే భయం. అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక. అదే సమయంలో ఆ భారీ శరానికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లో ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారని జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు, ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు, తనదైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెడ్దెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెడ్దెం. మన అభిప్రాయాలతో ఏగిపించలేదు, వ్యతిరేకించని లెడ్దెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశ్నించలేదు, ప్రశ్నించలేకపోని లెద్దెం అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం. వాళ్ళ సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు ఇలానే ఉంటారు, లెడ్దెం నుంచి నేను నాలానే ఉంటాను, లెట్ మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులమవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకోవడం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఏమిటి మనిషి, ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురునో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొని కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లు పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్లు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతి కూడా బానిసలానే చూస్తాడు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎంత దగ్గాలనుకుంటాడు, తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతులని గొడుగు

0: ను నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం, కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే, ఏ ఫలితాన్ని మనం సాధించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాల్ని పరమాత్మకి అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు చల్లుతాడు, అన్నీ మొలకెత్తాయని ఎప్పుడు అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలే పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించుకోవాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకండ్లే. మనం స్పందించకపోతే అవే తోక ముడుచుకొని తుర్రుమంటాయి. కానీ మనం కోరికోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషేస్తాం. లిడ్డెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా ఓ 10 మంది ప్రాణస్థితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లిడ్డెం లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పులు అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన ఆలోచనలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లిడ్డెం సూత్రాన్ని అన్వయించం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలిపుత్రుని ఒక గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇళ్లలో భిక్ష వేయలేదు, సరికదా? దుర్భాషలాడింది, అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి? అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు, కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లిడ్డెం తేరే ఇది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక, విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.

0: Hi, hello, welcome to MITS Community Radio 90.8. I am your RJ Mokshit. Today I am going to discuss about youth and political participation. National Youth Day, also known as Yuva Divas, is a day celebrated to recognize the youth of our country, and it holds a historical significance as it commemorates a spiritual leader, Swami Vivekananda. Swami Vivekananda was a great teacher and philosopher who has been a visionary to the youth of all generations. Swami Vivekananda's discipline and principles are an inspiration to the young minds of the country. To lead a successful life, Vivekananda believed in the strength and passion of the youth to drive society towards a developed nation, while his view on the youth of our nation was so positive. In regards to politics, he said, "No amount of politics would be of any avail until the masses of India are once more well-educated, well-fed and well-cared for." True, Vivekananda did not completely believe in politics because he rather believed that Indians were enslaved. He thought that once the youth were well-educated, fed and cared for, they would always be strong pillars of our nation. Indian politics and youth. To India is generally condemned for its very high population. It also means that India has vast human resources available. Nearly 49% of the Indian population are youth aged 15 to 40. This demographic is the foundation of a nation, integral to its economic and social growth, especially in the rapidly developing country like India. However, according to a report published by the Center for the Study of Developing Societies, CSDS, Konrad Adenauer, shifting caste, 46% of Indians' youth population have little to not political interest. And even those who are interested seem to have no affiliation to a single party, which is unfortunate given the country's future. Why youth participation is significant in the politics? Youth participation is seen in every aspect and profession in India. May it be engineering, medicine, legal, commerce, business, sports, social work, and various other occupations. We discover youth show their absolute interest, but when it comes to politics, it is very rarely seen, and when one shall have an interest in the same, it is suppressed for the long run as a career. Since its independence, India has been in a vicious circle of an unchanged system and the same political parties. But more youth in the system could bring more notable and advanced changes in the country. There are many reasons for the lack of youth representation in the Indian politics, such as the lack of trust in the politic institution, social and political factors like family expectations and depression of youth in politics, etc. But the influence that the youth could have on our country cannot go unnoticed due to these everlasting factors that may always exist if no change is made. A few of such notable reasons for the youth to actively participate in the political arena are fresh perspectives. The youth bring new ideas, innovative thinking, and fresh perspectives to the table. Their unique experiences and insights can lead to creative solutions for the challenges faced by our nation. Representation. The youth make up a significant portion of the population. By actively participating in politics, they can ensure that their voices, concerns, and aspirations are represented in decision-making process. Change agent. Young people have the energy, enthusiasm, and passion to drive meaningful change. By engaging in politics, they can advocate for issues they are about, such as education, employment, climate change, and social justice. Future leaders. Youth involvement in politics helps groom future leaders who can shape the destiny of our nation. By gaining firsthand experience in governance and policy making, they can develop the skills and knowledge necessary to lead effectively. Empowerment. Participating in politics empowers the youth to have a direct impact on the issues that affect their lives and the lives of others. It gives them a platform to voice their opinions, engage in debates, and contribute to the development of their communities. Social justice and equality. Many young individuals are passionate about social justice, equality, and human rights. By engaging in politics, they can advocate for causes they believe in and work towards creating a more just and equitable society. Initiatives advanced to encourage youth political participation. Schemas and policies initiated by the government offer various avenues for youth to actively participate in politics and have their voices heard. It provides valuable opportunities, platforms, and resources for young people to understand, engage, and contribute to the political landscape of India. National Youth Policy, NYP. The government in 2022 reviewed the NYP 2014 and prepared a new draft that envisages vision to achieve by 2030. It includes sustainable development goals and serves to unlock the youth to advance India. It mainly focuses on education, employment and entrepreneurship, youth leadership and development, health, fitness, sports and social justice. National Youth Parliament Scheme. This scheme aims to engage young people in the democratic process by organizing mock parliament sessions at various levels. It is organized by the Ministry of Youth Affairs and Sports and provides a platform for the youth to discuss and debate important issues, enhancing their understanding of parliamentary procedures, governance, and policy making. Nehru Yuva Kendra Sangatam, NYKS. NYKS is a youth-focused organization that works towards channeling the energy and talent of young people in constructive activities. It was set up as an autonomous organization by the Government of India under the Ministry of Youth Affairs and Sports. NYKS is the largest grassroots level organization. National Service Scheme, NSS. NSS is a voluntary organization that encourages students to participate in various community service activities. It aims to develop their personality, leadership skills, and social responsibility, fostering a sense of active citizenship. Know Your Leader campaign. The campaign encourages young people to learn about their elected representatives and their work. It helps them in understand the role of politicians and promotes transparency in the political system. Youth for Nation program. It focuses on inspiring and motivating young individuals to actively participate in political activities. It organizes workshops, seminars, and interactive sessions to educate youth about the importance of their involvement in the political process. National Young Leaders Program. This program is a central sector scheme that identifies and nurtures young individuals with leadership potential, providing them with mentorship and training opportunities. The objective of the program is to develop leadership qualities among the youth to enable them to realize their full potential and in the process to contribute to the nation building process. Thank you. This is Mokshit signing off.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్జే జగదీష్. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. కథ పేరు మూగ ప్రేమ. బుజ్జి వాళ్ళ తాతయ్యకి రోజు సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు ఉంది. ఓ రోజు గుడికి వెళుతున్న తోడు వస్తావా అని బుజ్జిని అడిగాడు. నాకు హోంవర్క్ చాలా ఉంది, కానీ నీతో రావాలని కూడా ఉంది, మరి ఎలా అన్నాడు బుజ్జి. ఆ మాట విన్న అమ్మ, తాతయ్య పిలిస్తే వెళ్ళాలి, హోంవర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ వయసులో నీవు తాతయ్యతో వెళితే నీకు మంచి విషయాలు తెలుస్తాయి, వెళ్ళిరా అంది. సరే అని తాతయ్యతో బయలుదేరాడు బుజ్జి. దేవుని దర్శనం చేసుకున్న తరువాత అక్కడ గట్టు మీద కాసేపు కూర్చున్నాడు. అప్పుడు దగ్గర ఉన్న చెట్టుపైకి ఒక కాకి వచ్చింది. అది వాళ్ళ వైపే చూస్తోంది. తాతయ్య దాన్ని చూసి కా కా అని అరిచి చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు దానికి వేశాడు. అది రివ్వున వచ్చి కొబ్బరి ముక్కను ముక్కుకు తగిలించుకొని ఎగిరి చెట్టు మీద కూర్చుంది. కొబ్బరి ముక్కను కొరికి కొద్ది కొద్దిగా తిన్నది. కాసేపు అయ్యాక మళ్ళీ కాకి ఇంకో కొబ్బరి ముక్క వేశాడు. ఎందుకు తాతయ్య దానికి వేస్తావు, నువ్వు తిను అన్నాడు బుజ్జి. అది మన ఇంటి దగ్గరకి రోజు వచ్చే కాకి అనుకుంటా. రోజు అన్నం తినే సమయంలో ఏదో ఒకటి వేస్తుంటాను. ఈరోజు ఒంట్లో బాగోలేక నేను తినలేదు కదా, దాని సంగతి మర్చిపోయా, అందుకే మనల్ని చూడగానే ఇక్కడకు వచ్చింది అన్నాడు. అయ్యో తాత, అంతా నీ పిచ్చి, అవి మనుషులను గుర్తుపెట్టుకుంటాయా ఏంటి అన్నాడు బుజ్జి. అవును, కాకి లెక్కలు రావు గాని అవి మనుషులను గుర్తుపెట్టగలవు. అది మాత్రం నిజం. చూడు, ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు అన్నాడు. నిజమే అన్నాడు బుజ్జి. ఈసారి అది కొబ్బరి ముక్క తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తన కళ్ళజోడు కనిపించడం లేదని ఇల్లంతా వెతుకుతున్నాడు. కాసేపు వెతికాక ఇందాక గుడి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయానేమో అని అనుమానం వచ్చింది. వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతుంటే వెళ్ళొద్దండి మామయ్య గారు, చీకటి పడుతోంది, మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు, నేను ఎవరినైనా పంపిస్తాను అంది బుజ్జి వాళ్ళ అమ్మ. పోనీ నేను పోయొస్తానమ్మా అని సైకిల్ తీయబోయాడు బుజ్జి. వద్దులేరా, హోంవర్క్ ఉందన్నావుగా, రాసుకో, నేను పోయి చూసొస్తా అని చెప్పులేసుకుంటుండగా కాకి రయ్యన రెక్కలాడిస్తూ వచ్చి అరుగు మీద తాతయ్య కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహరీ గోడపైకి వాలి చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దయ్యాయి. తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ, అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్నమాట, అది మనదని తెచ్చి ఇచ్చింది అన్నాడు. వాళ్ళు సంతోషించగా కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ విషయం తెలుసుకొని, కాకులు మనుషులను గుర్తుపెట్టుకోవడమే కాదు కృతజ్ఞత కూడా చూపిస్తున్నాయన్నమాట అంది. పక్షులు జంతువులు వాటి ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటాయని మనకి ప్రత్యక్షంగా తెలిసింది కదా అన్నాడు తాతయ్య. పశుపక్ష్యాదుల పట్ల తాతయ్యలా ప్రేమగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు బుజ్జి. వినండి, వింటూనే ఉండండి మన మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరిజిల్లు, సమాజ వికాస హరివిల్లు.

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు మిట్స్ రేడియో 90.8. నేను మీ ఆర్జే భార్గవి. ఎంఎన్సీలో ఎవరైనా రిఫరర్ ఉంటే త్వరగా జాబ్ వస్తుంది, కానీ ఆ స్థాయిలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. కోడింగ్ నేర్చుకున్నా కానీ ప్రాక్టీస్ కోసం టూల్ అవసరం. ఇంటర్వ్యూ వరకు బాగానే వెళ్తున్నా కానీ అక్కడే కంగారు వస్తుంది. ఎలా ప్రిపేర్ కావాలో తెలియట్లేదు. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళందరికీ బోలెడన్ని ఇబ్బందులు. వాటన్నిటినీ ఉచితంగా పరిష్కరిస్తూ సాయపడుతున్న వెబ్సైట్లు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. కాలేజీ నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎంతో కొంత అనుభవం ఉన్న ఉద్యోగుల వరకు చాలామంది జాబ్ కోసం నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఆ వేలాది దరఖాస్తుల మధ్యలో అవకాశం రాలేని వారికి కాస్త సులువైన మార్గాన్ని చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగ అన్వేషణలో అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కంపెనీకి రిఫర్ చేసే దశ మొదలు ఇంటర్వ్యూకి అవసరమైన నైపుణ్యాల పెంపుదల దాకా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీలో తెలిసిన వాళ్ళు

0: ఉంటే ఆ రిఫరెన్స్తో త్వరగా అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. వేల సంఖ్యలో వచ్చే రెజ్యూములని పరిశీలించాలన్నా కష్టమే కాబట్టి కంపెనీలు తమ ఉద్యోగులు సూచించే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హైరింగ్ ఎక్స్ సంస్థ పనిచేస్తుంది. అభ్యర్థులందరికీ రిఫరర్స్కి మధ్య వారధిగా ఉంటుంది. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని తాము ఏ కంపెనీ నుంచి రిఫరర్ కావాలనుకుంటున్నారో ఎంచుకొని ఆ వివరాల్ని అందిస్తే సరిపోతుంది. అప్పుడు రిఫరర్కి రిక్వెస్ట్ వెళ్ళగానే కనెక్ట్ అవుతారు. ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు, అవసరమైతే నేరుగా కలవచ్చు. అభ్యర్థి చదువు, నైపుణ్యాలు ఉద్యోగానికి సరిపోతాయి అనిపిస్తే రిఫరర్ ఆ ప్రొఫైల్ని నేరుగా కంపెనీ హైరింగ్ టీమ్కి పంపిస్తారు. అలా ఏ పరిచయము లేని వ్యక్తి ద్వారా జాబ్ తెచ్చుకోవచ్చన్నమాట. అనుభవం ఉన్న ఉద్యోగులే కాదు, ఫ్రెషర్స్ కూడా ఈ వెబ్సైట్ని వాడుకోవచ్చు. దీని ద్వారా సంస్థల పని సులువవుతుంది, రిఫరర్స్కు కంపెనీ నుంచి బోనస్ అందుతుంది, అభ్యర్థులకు ఉద్యోగం వస్తుంది. 2000 కంపెనీల నుంచి దాదాపు 5000 రిఫరర్స్ ఉన్న ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు 100 మంది ఉద్యోగాలు సాధించారట. నిజానికి కోడింగ్ పైన పట్టు సాధిస్తేనే సులువుగా జాబ్ వస్తుంది. అందుకే జాబ్ ఆఫర్లను బట్టి చాలామంది పైథాన్, జావా, C++, SQL ఇలా రకరకాల కోర్సులు నేర్చుకుంటారు. వాటిలో నిష్ణాతులు కావాలంటే ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ అవసరం. అలాంటి వాళ్ళు ఉచితంగా సాధన చేయాలనుకుంటే కోడ్ షెఫ్, ఫ్రీ కోడ్ క్యాంప్, లీడ్ కోడ్, గీక్స్ పర్ గీక్స్ లాంటి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని చూడొచ్చు. వీటిలో వీడియోల రూపంలో పాఠాలు, మెటీరియల్ ఉంటాయి. ఇంటర్వ్యూని ఎదుర్కోవడం అన్నది అన్నిటికన్నా పెద్ద సవాల్. రెజ్యూమ్ తయారు చేసుకోవడం, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, బోర్డు సభ్యులతో నడుచుకునే తీరు, ఇలా ప్రతి అంశము ఎంపికలో కీలకమే. కొంతమంది చిన్న చిన్న పొరపాట్లతోనే ఉద్యోగ అవకాశాల్ని కోల్పోతుంటారు. అందుకు మంచి పరిష్కారాన్ని చూపిస్తున్నాయి ప్రాంప్, ఇంటర్వ్యూ, వార్మప్ లాంటి వెబ్సైట్లు. ప్రాంప్లో రకరకాల మాక్ ఇంటర్వ్యూలకి హాజరు కావచ్చు. ప్రోగ్రామ్ స్కిల్స్ ఆధారంగా 1-to-1 వీడియో సెషన్స్ కూడా ఉంటాయి. మనం ఎందులో వెనుకబడి ఉన్నామో వివరంగా చెబుతూ మెరుగుపరుచుకోవాల్సిన విషయాల్ని ప్రస్తావిస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంటర్వ్యూ వామప్లో కూడా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఇవే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాబ్ ప్రిఫరేషన్కు ఉపయోగపడేలా ఫైనల్ రౌండ్, ఏఐ, ఏఐ అప్లై లాంటి మరెన్నో వేదికలు వచ్చాయి. అందరిలా అందరికీ తెలిసిన ఉద్యోగాలకు సహాయపడే వెబ్సైట్లనే కాకుండా అవసరాన్ని బట్టి ఇలాంటి వాటిని వాడుకున్నారంటే ఒత్తిడి లేకుండా ఓ మంచి జాబ్లో స్థిరపడచ్చు. మరి మీరేమంటారు? ధన్యవాదాలు.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆర్జే రాజేష్. కాంపిటేటివ్ రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే సరికొత్త సమాచారం, కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ఈజ్ నో టొబాకో డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఈజ్ May 31st. వాట్ ఈస్ పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ కోల్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫిజికల్ ఇయర్ ఆఫ్ 2024-25? ఆన్సర్ ఈజ్ 7.9%. Which country has recently introduced a visa-free entry facility for Indian tourists for up to 14 days? Answer is Philippines. Where has the National Intellectual Property Festival 2025 been organized recently? Answer is Dehradun. How many projects initiatives have been selected under National Awards for e-governance 2025? Answer is 19. Where did the Union Jai Shakti Minister recently launch India's largest cleanliness survey, Swachh Sarvekshan Gramin 2025 program? Answer is Delhi. Recently, the foreign minister of which country visited India? Answer is Maldives. Recently, which country has launched the world's most advanced and accurate weather model with the aim of increasing the accuracy of weather forecasting? Answer is India. Who has recently inaugurated the Indian Railway Electrical Innovative Manufacturing Plant in Dahod, Gujarat? Answer is Prime Minister Narendra Modi. In which city has the Defense Research and Development Organization recently inaugurated the Advanced Technology Research Center? Answer is Delhi. On which of the following date Goa State Foundation Day is celebrated every year? Answer is 30th May. According to the Indian Weightlifting Federation, which city will host the 2026 Asian Weightlifting Championship? Answer is Ahmedabad. Recently, the foundation stone of Maharashtra First National Forensics Science University campus has been laid in which city? Answer is Nagpur. Recently, which Indian cricketer has been appointed as the brand ambassador of Oakley? Answer is Shubman Gill. Recently, which state government has launched a strategic initiative called Ankur to promote urban development in the state? Answer is Odisha. ఇవండి కాంపిటేటివ్ రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే సరికొత్త సమాచారం, కరెంట్ ఈవెంట్స్. వినండి, వినిపించండి, ఆనందించండి. మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం. పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురిచేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గ్రూప్ ప్రవేశానికి ఆహ్వానించాడు. మనకు కోపం వచ్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది. మనల్ని నిరాశ ఆవహిస్తేస్తుంది. ఇవేవి మన ప్రేమంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభాకాంక్షలకి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిళ్ళు తనిష్టం. ఎవరిని ఆహ్వానించాలనేది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మీయతకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక. నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు సకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటనతో తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది. అదో సమస్య కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు మేలని చెప్తోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం. కాలక్షేపానికి బ్యాగ్ నుంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది. అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మున్నపటి ప్రశాంతత దూరం అవుతుంది. చిక్క కనిపిస్తుంది. ఏంటి కాకిగోళ అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్ళు నాలుగు మాటలు అంటారు. గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు. ఎవరి బెర్తి మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా ఆ ఆసనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువులా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం. మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం. ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణ లేకపోవచ్చు, కానీ మనమీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గడువును భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేమం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్కపోకీకి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే. ఓ ప్రేమపూర్వక పలకనింత చాలు. తొలి పేజీ దానంతటా అదే తెచ్చుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది. మన విశిక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ఫ్రీ ఫ్యాంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది. ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం. మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం. మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం. దుర్భాషలాడతాం. భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి. శత్రుత్వాలు పెరుగుతాయి. సమాజం ఆవేశపడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెట్ దెమ్ థియరీని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలు ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది. అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బతికాడు. అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయి. దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారి

తన్ని వదులుకుంటాడు. తన ఏదైనా అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెడ్దెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెడ్దెం. మన అభిప్రాయాలతో ఏకీభించలేదు, వ్యతిరేకించని లెడ్దెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశ్నించలేదు, ప్రశ్నించలేకపోని లెద్దెం అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం. వాళ్ల సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు ఇలానే ఉంటారు, లెడ్దెం నుంచి నేను నాలానే ఉంటాను, లెట్ మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులమవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకోవడం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఏమిటి మనిషి, ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురునో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొని కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లు పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్లు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతి కూడా బానిసలానే చూస్తాడు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎంత దగ్గాలనుకుంటాడు, తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతుల్ని, గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే, ఏ ఫలితాన్ని మనం సాధించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాల్ని పరమాత్మకి అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు తలుతాడు. అన్నీ మొలకెత్తాయని ఎప్పుడు అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలే పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికి వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించుకోవాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకండ్లే. మనం స్పందించకపోతే అవే తోక ముడుచుకొని తుర్రుమంటాయి. కానీ మనం కోరికోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషేస్తాం. లెడ్దెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా ఓ 10 మంది ప్రాణస్థితుల పేర్లు అడిగితే
టకటకా చెప్పేస్తాం.

0: అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లిట్మస్ లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పులు అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన ఆలోచనలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లెడ్దెం సూత్రాన్ని అన్వయించం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలిపుత్రుని ఒక గడప ముందాగాడు. ఆ ఇంటి ఇళ్లలో భిక్ష వేయలేదు, సరికదా, దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి? అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు, కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లెడ్దెం తేరే ఇది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం, అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.

0: Hi, hello, welcome to MITS Community Radio 90.8. I'm your RJ Mokshit. Today I am going to discuss about youth and political participation. National Youth Day, also known as Yuva Divas, is a day celebrated to recognize the youth of our country, and it holds a historical significance as it commemorates a spiritual leader, Swami Vivekananda. Swami Vivekananda was a great teacher and philosopher who has been a visionary to the youth of all generations. Swami Vivekananda's discipline and principles are an inspiration to the young minds of the country to lead a successful life. Vivekananda believed in the strength and passion of the youth to drive society towards a developed nation, while his view on the youth of our nation was so positive. In regards to politics, he said, "No amount of politics would be of any avail until the masses of India are once more well-educated, well-fed and well-cared for." True, Vivekananda did not completely believe in politics because he rather believed that Indians were enslaved. He thought that once the youth were well-educated, fed and cared for, they would always be strong pillars of our nation. Indian politics and youth. To India is generally condemned for its very high population. It also means that India has vast human resources available. Nearly 49% of the Indian population are youth aged 15 to 40. This demographic is the foundation of a nation, integral to its economic and social growth, especially in the rapidly developing country like India. However, according to a report published by the Center for the Study of Developing Societies, CSDS, Conrad Adenauer, shifting caste, 46% of Indians' youth population have little to not political interest. And even those who are interested seem to have no affiliation to a single party, which is unfortunate given the country's future. Why youth participation is significant in the politics? Youth participation is seen in every aspect and profession in India. May it be engineering, medicine, legal, commerce, business, sports, social work, and various other occupations. We discover youth show their absolute interest, but when it comes to politics, it is very rarely seen, and when one shall have an interest in the same, it is suppressed for the long run as a career. Since its independence, India has been in a vicious circle of an unchanged system and the same political parties. But more youth in the system could bring more notable and advanced changes in the country. There are many reasons for the lack of youth representation in the Indian politics, such as the lack of trust in the political institution, social and political factors like family expectations and depression of youth in politics, etc. But the influence that the youth could have on our country cannot go unnoticed. Due to these everlasting factors that may always exist if no change is made. A few of such notable reasons for the youth to actively participate in the political arena are fresh perspectives. The youth bring new ideas, innovative thinking and fresh perspectives to the table. Their unique experiences and insights can lead to creative solutions for the challenges faced by our nation. Representation. The youth make up a significant portion of the population. By actively participating in politics, they can ensure that their voices, concerns, and aspirations are represented in decision-making process. Change agent. Young people have the energy, enthusiasm, and passion to drive meaningful change. By engaging in politics, they can advocate for issues they are about, such as education, employment, climate change, and social justice. Future leaders. Youth involvement in politics helps groom future leaders who can shape the destiny of our nation. By gaining first-hand experience in governance and policy making, they can develop the skills and knowledge necessary to lead effectively. Empowerment. Participating in politics empowers the youth to have a direct impact on the issues that affect their lives and the lives of others. It gives them a platform to voice their opinions, engage in debates, and contribute to the development of their communities. Social justice and equality. Many young individuals are passionate about social justice, equality, and human rights. By engaging in politics, they can advocate for causes they believe in and work towards creating a more just and equitable society. Initiatives advanced to encourage youth political participation. Schemas and policies initiated by the government offer various avenues for youth to actively participate in politics and have their voices heard. It provides valuable opportunities, platforms, and resources for young people to understand, engage, and contribute to the political landscape of India. National Youth Policy, NYP. The government in 2022 reviewed the NYP 2014 and prepared a new draft that envisages vision to achieve by 2030. It includes sustainable development goals and serves to unlock the youth to advance India. It mainly focuses on education, employment and entrepreneurship, youth leadership and development, health, fitness, sports and social justice. National Youth Parliament Scheme. This scheme aims to engage young people in the democratic process by organizing mock parliament sessions at various levels. It is organized by the Ministry of Youth Affairs and Sports and provides a platform for the youth to discuss and debate important issues, enhancing their understanding of parliamentary procedures, governance, and policy making. Nehru Yuva Kendra Sangatam, NYKS. NYKS is a youth-focused organization that works towards channeling the energy and talent of young people in constructive activities. It was set up as an autonomous organization by the Government of India under the Ministry of Youth Affairs and Sports. NYKS is the largest grassroots level organization. National Service Scheme, NSS. NSS is a voluntary organization that encourages students to participate in various community service activities. It aims to develop their personality, leadership skills, and social responsibility, fostering a sense of active citizenship. Know Your Leader campaign. The campaign encourages young people to learn about their elected representatives and their work. It helps them understand the role of politicians and promotes transparency in the political system. Youth for Nation program. It focuses on inspiring and motivating young individuals to actively participate in political activities. It organizes workshops, seminars, and interactive sessions to educate youth about the importance of their involvement in the political process. National Young Leaders Program. This program is a central sector scheme that identifies and nurtures young individuals with leadership potential, providing them with mentorship and training opportunities. The objective of the program is to develop leadership qualities among the youth to enable them to realize their full potential and in the process to contribute to the nation building process. Thank you. This is Mokshit signing off.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టత సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్జే జగదీష్. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. కథ పేరు మూగ ప్రేమ. బుజ్జి వాళ్ళ తాతయ్యకి రోజు సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు ఉంది. ఓ రోజు గుడికి వెళ్తున్న తోడు వస్తావా అని బుజ్జిని అడిగాడు. నాకు హోంవర్క్ చాలా ఉంది, కానీ నీతో రావాలని కూడా ఉంది, మరి ఎలా అన్నాడు బుజ్జి. ఆ మాట విన్న అమ్మ, తాతయ్య పిలిస్తే వెళ్ళాలి, హోంవర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ వయసులో నీవు తాతయ్యతో వెళితే నీకు మంచి విషయాలు తెలుస్తాయి, వెళ్ళిరా అంది. సరే అని తాతయ్యతో బయలుదేరాడు బుజ్జి. దేవుని దర్శనం చేసుకున్న తరువాత అక్కడ గట్టు మీద కాసేపు కూర్చున్నాడు. అప్పుడు దగ్గర ఉన్న చెట్టుపైకి ఒక కాకి వచ్చింది. అది వాళ్ళవైపే చూస్తోంది. తాతయ్య దాన్ని చూసి కాకా అని అరిచి చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు దానికి వేశాడు. అది రివ్వున వచ్చి కొబ్బరి ముక్కను ముక్కుకు తగిలించుకొని ఎగిరి చెట్టు మీద కూర్చుంది. కొబ్బరి ముక్కను కొరికి కొద్ది కొద్దిగా తిన్నది. కాసేపు అయ్యాక మళ్ళీ కాకి ఇంకో కొబ్బరి ముక్క వేశాడు. ఎందుకు తాతయ్య దానికి వేస్తావు, నువ్వు తిను అన్నాడు బుజ్జి. అది మనింటి దగ్గరకి రోజూ వచ్చే కాకి అనుకుంటా. రోజు అన్నం తినే సమయంలో ఏదో ఒకటి వేస్తుంటాను. ఈరోజు ఒంట్లో బాగోలేక నేను తినలేదు కదా, దాని సంగతి మర్చిపోయా, అందుకే మనల్ని చూడగానే ఇక్కడకు వచ్చింది అన్నాడు. అయ్యో తాత, అంతా నీ పిచ్చి, అవి మనుషులను గుర్తుపెట్టుకుంటాయా ఏంటి అన్నాడు బుజ్జి. అవును, కాకి లెక్కలు రావు గాని అవి మనుషులను గుర్తుపెట్టగలవు, అది మాత్రం నిజం. చూడు, ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు అన్నాడు. నిజమే అన్నాడు బుజ్జి. ఈసారి అది కొబ్బరి ముక్క తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తన కళ్ళజోడు కనిపించడం లేదని ఇల్లంతా వెతుకుతున్నాడు. కాసేపు వెతికాక ఇందాక గుడి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయానేమో అని అనుమానం వచ్చింది. వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతుంటే వెళ్ళొద్దండి మామయ్య గారు, చీకటి పడుతోంది, మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు, నేను ఎవరినైనా పంపిస్తాను అంది బుజ్జి వాళ్ళ అమ్మ. పోనీ నేను పోయొస్తానమ్మా అని సైకిల్ తీయబోయాడు బుజ్జి. వద్దులేరా, హోంవర్క్ ఉందన్నావుగా, రాసుకో, నేను పోయి చూసొస్తా అని చెప్పులేసుకుంటుండగా కాకి రయ్యన రెక్కలాడిస్తూ వచ్చి అరుగు మీద తాతయ్య కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహరీ గోడపైకి వాలి చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దయ్యాయి. తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ, అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్నమాట, అది మనదని తెచ్చి ఇచ్చింది అన్నాడు. వాళ్ళు సంతోషించగా కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ విషయం తెలుసుకొని, కాకులు మనుషులను గుర్తుపెట్టుకోవడమే కాదు కృతజ్ఞత కూడా చూపిస్తున్నాయన్నమాట అంది. పక్షులు జంతువులు వాటి ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటాయని మనకి ప్రత్యక్షంగా తెలిసింది కదా అన్నాడు తాతయ్య. పశుపక్ష్యాదుల పట్ల తాతయ్యలా ప్రేమగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు బుజ్జి. వినండి, వింటూనే ఉండండి మన మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు,

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.